దోషమోచనం శరంబ బాహు విక్రమం ప్రభో ప్రమేయ వైభవం నిషంగ చాపు సాయకం ధరం త్రిలోకనాయక దినేష వంశ మండనం మహేష చాప ఖండనం మునీంద్ర సంతరంజనం సురారి వృంద భంజనం.

పదే పదే ప్రయాణుజ పదంగ్రి మూలయే నరా భజంతి నమస్తరా పఠంతి నో భవార్ణవే వితర్కవేకి సంగులే వివిక్త వాసిన సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం ప్రయాంతి దేగతిం జోగ తమే

దుర్లభంతోభక్తల్పపాదపం సమం సుసేభ్య మన్వా అనూపరూప భూపతిం నతో అముర్విదాపతి ప్రసీద మే నమామి తే పదాబ్జ భక్తి దేయి మే పఠంతి యే స్త